మేరకు అవుకా ప్రభుత్వ నారాయణ ప్రసాద్ మాట్లాడి సీఐఎం సంగతను నంది కొలాబాట భూతికోశి త్రిశూలి నదీమా మిసిఏకు వినాశకారీ బాఢీ నాకోట్ ర రసువామా పహస్ నహోస్ తథా జనధనకు క్షతి పురాయకు ఆజ ఏక మహినా పూరా భాకు బాఢీ క్షతి పురాయని క్రమమా దేవీఘాట్ కు వృద్ధాశ్రమ క్షతి పురా